చిన్న నాకు సింధు పోతే దూకు దాగో చూరావు, చిన్న నాకు సింధు పోతే దూకు దాగో చూరా, సుందరగా ఔంఠీలే.